బ్రహ్మరూపం మన మొదలై తోటృవదం బ్రహ్మరూపం కాయమనే తోటృవదం బ్రహ్మరూపం కాన్వనవాయ్ తోటృవదం బ్రహ్మరూపం నేయమనే తోటృవదం బ్రహ్మరూపం నిర్భయదాయ్ తోటృవదం బ్రహ్మరూపం தூயபர பிரம்மமலாதனுவுமில்லை தோற்றியிடும் தோற்றமில்லை.

రూపం ఇవం చేయదా చోభృగం బ్రహ్మరూపం అరివురువం బ్రహ్మమలాదనుగ இல்லை அகிலவித தோற்றமுமே பிரம்மரூபம் அகில சுராசுரங்களுமே

రూపం వేలుపడ జ్ఞానముమే బ్రహ్మ రూపం సమమధు బ్రహ్మ మలాదనము ఇల్లై సంతతము సకలముమే బ్రహ్మ రూపం పేసియను విషయముమే బ్రహ్మ రూపం పెరిగిన పయను బ్రహ్మ రూపం మాసలను సంబంధం బ్రహ్మ రూపం అవై అధికారియుమే బ్రహ్మ రూపం ఆశీర్వాదం సాధనము బ్రహ్మ రూపం మరణీయుడు సాధ్యము బ్రహ్మ రూపం శాశ్వత బ్రహ్మ మలాదనుభూమి సంతతము సకలముమే బ్రహ్మ రూపం ఏదమినా భక్తియుమే బ్రహ్మ రూపం ఈశనదు భావనయుం బ్రహ్మ రూపం భూతముగల్ కాలముమే బ్రహ్మ రూపం పొరుదు పద

బ్రహ్మరూపము మిగుబందే ముక్తిగడం బ్రహ్మరూపం అక్షరమాం బ్రహ్మమలాదనుగుమిల్లై అన్నియమై కాణ్వగదాం బ్రహ్మరూపం చిత్తముండాల పొరలో బ్రహ్మరూపం శరిపంచ కోశము మే బ్రహ్మరూపం విస్తరమాం విశ్వమెదాం బ్రహ్మరూపం వ్యష్టియుగం సమటియలాం బ్రహ్మరూపం నిత్యమాం బ్రహ్మమలాదనుగుమిల్లై నిగిర నిగిరం బ్రహ్మరూపం సత్యమైన వెలుగెంద్రేన్ శివంతన్నానై సంగయిలై సంగయి.